0: All right, Wandanamaloo, and good morning from this side of the world. Good evening to those of you on the other side of the world.
1: ఓకే, అందరికి వందనాలు అండి. ఈరోజు అందరికి ఆన్లైన్ తరగతిలో ఉన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు శుభ సాయంత్రము, మాకు శుభోదయము. అందరూ కూడా నిరీక్షణతో ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. ఈ తరగతిని మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము.
0: We're continuing our series, Basics in Belief, the Church.
1: మనము సంఘం గురించినటువంటి విషయాలను తరచుగా ప్రతి వారం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము.
0: And we are on lesson 9. And lesson 9 today, we're going to talk about what is the hope of the church. What is the hope of the church?
1: ఈ రోజు మనము 9వ పాఠంగా, అంటే ఒక వారము మధ్యలో రెండు క్లాసులు మనం ఒక అంశాన్ని రెండు వారాలు మనం చెప్పుకున్నాము. నిజానికి అది 9వ తరగతిని అనుకుందాము. ఈరోజు 9వ తరగతిని మనము మాట్లాడుకుంటున్నాము. అయితే ఈరోజు మనం అంశం ఏమిటంటే, సంఘము యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది అనే విషయం గురించి మనం నేర్చుకోబోచ్చు ఉన్నాము.
0: All right, but before we begin, let's have a word of prayer and we'll ask Brother Dasu if he will lead us in our prayer.
1: మనము ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి దాసు గారు, బ్రదర్ దాసు గారు మనందరి కోసం ప్రార్థన చేస్తారు.
2: ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా తండ్రి, కృపగల మా దేవ, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు తెలియచేస్తున్నాం. గడిచిన మంగళవారపు తరగతి నుండి ఈ రోజు వరకు మీ అపారమైన కనికరము, ప్రేమ, కృప మాకు తోడుగా ఉంచి ఈ వారమంతా మమ్మల్ని కాపాడి, తిరిగి మేము ఈ ఆన్లైన్ బైబిల్ క్లాస్లో నాయన చేరి సహోదరుల ద్వారా మీ వాక్యం నేర్చుకోగలగటానికి మీరు మాకు సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి మా సహోదరులు విదేశ పౌల్ గారి ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నటువంటి అనేకమైన ఆయన పాఠాలను బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఆ మాటలను మేము నేర్చుకుని గ్రహించి అర్థం చేసుకొని సత్యాన్ని ప్రకటించగలిగేటట్లుగా సంఘములో సత్య సంబంధికులుగా వారు ఎదిగేటట్లుగా మేము బోధించగలుగు సామర్థ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఇంగ్లీష్లో చెప్పబడుతున్నటువంటి ఆ పాఠాలను మా అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగులో అనువాదం చేస్తున్నటువంటి సహోదరులు రవి గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి తాను కూడా అనేక మందికి సత్యాన్ని తెలియచేయాలనే సదుద్దేశంతో ఆయనకు మెరిచిన ఆసక్తిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఆయన మాకు అర్థమయ్యేస్తూ ఉండగా ఆయనకు జ్ఞానాన్ని అనుగ్రహించేయండి పరమ తండ్రి. మరి నాయన, ఏ విధమైనటువంటి అంతరాయము కలగకుండా ప్రారంభము నుండి చివరి వరకు మీరు తోడుగా ఉండి చక్కగా ఈ కార్యక్రమం జరగటానికి సహాయం చేయండి. ఇంకా ఎవరికైనా రావడానికి మనసు ఉంటే త్వరగా ఆన్లైన్ స్టడీకి రాగలిగేటట్లుగా సహాయం చేయమని క్రీస్తునామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
0: ఆమేన్. ఆల్ రైట్, థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. By way of introduction today, in our last lesson, we studied a question, what is the work of the church?
1: అందరికీ కూడా వందనాలండి. మనం గత వారము సంఘము యొక్క పనులు ఏమై ఉన్నాయి అనే అంశం గురించి మనము గత వారంలో ఆ ప్రశ్న గురించి మనం తెలుసుకొని ఉన్నాము.
0: Talked about what is the church? Is it the building or is it the people that's in the building? That's a very important question.
1: మనం అలాగే సంఘం గురించి నేర్చుకుని ఉన్నాము. సంఘం అని అంటే ఏంటి, అది ఏమన్నా భవనం లాంటిదా లేదంటే ఒక గుంపు లాంటిదా, అసలు ఏంటి సంఘము అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనము విస్తృతంగా నేర్చుకుని ఉన్నాము.
0: For example, if you look at the Catholic Church, you see that they spend so much money for these huge buildings and huge cathedrals, and they consider that that's part of the church, when in fact the church is the people and not the building. That's why in the churches of Christ we don't spend so much money on our buildings. We can meet in houses, or we can meet outside, or we can meet anywhere, because we understand the church is the people and not the building.
1: చూడండి, మనము ఒక ఉదాహరణగా చూసినట్లయితే రోమన్ క్యాథలిక్స్ వారు ఏం చేస్తుంటారంటే అనేకమైన ప్రయాసలు పడుతూ ఉంటారు సంఘం గురించి. అంటే వాళ్ళ దృష్టిలో సంఘము అని అంటే ఒక భవనం లాగా ఆలోచన చేస్తూ ఉంటారు. దానికోసం మనము ఎంత ఖర్చు వెచ్చించాలనో, లేదంటే ఎంత డబ్బులు మనం దానికి సంపాదించాలనో, లేదంటే ఎంత డబ్బులు పోగు చేయాలనో అని చెప్పి భూ సంబంధమైన విషయంలో వారు చర్చ్ బిల్డింగ్ గురించి ఆలోచన చేస్తూ అదే సంఘం అని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. కానీ దానికి వ్యతిరేకంగా నాడు క్రీస్తు సంఘము సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది. అదేమిటంటే సంఘము అని అంటే బిల్డింగ్ కాదు, భవనం కాదు. దానికోసం ఎంతనో మనం డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఆత్మలను అందరూ కూడా ఆత్మలను అందరూ కూడా రక్షింపబడి క్రీస్తు ద్వారా మనం కొనబడ్డాం కాబట్టి క్రీస్తు యొక్క క్రయధనం చాలు మనకు. మనం ఏ డబ్బులు మనం వెచ్చించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి నిజమైన సత్యాన్ని మనం ఈనాడు లోకానికి క్రీస్తు సంఘం ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నాము.
0: So we've essentially learned that the church is the baptized believers who faithfully assemble each and every Sunday. The people. We have learned that the church is made up of a body of people who are baptized believers who faithfully assemble each and every first day of the week. That's what the church is.
1: Today. బాప్టిస్ట్ సంఘం వారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైతే ఆదివారమున మొదటి ఆదివారమున వారు గ్యాదర్ అవుతారు మాత్రమే సంఘం అని అనుకుంటూ ఉంటారు.
0: We've also learned that the church, or rather that Christ gave himself and gave of himself so that the church could have a work to do. That's what we studied last week, that the church does have something to do other than just assemble on Sunday.
1: చూడండి, సంఘము అంటే ఆదివారమున కూడుకుంటున్నటువంటిదే కాదు, అది ఆదివారం కాకుండా మామూలుగా కూడా సంఘం కొరకు ఒక పనులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఆదివారం నాడున కూడుకునేది మాత్రమే కాదు, సంఘం అంటే ప్రతి దినం కూడా దానికి పనులు ఉన్నాయి, దానికి ఒక ప్రత్యేకత ఉన్నదనే విషయం మనం తెలుసుకుంటున్నాము. గత వారం అదే తెలుసుకున్నాం మనం.
0: We have to preach and teach to others, and especially our children, because if we don't teach our children, the church will eventually die. And so our children in the church are very important.
1: చూడండి, నిజానికి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి.
0: And so that brings us to today's lesson, which is very important. This is the last lesson that we'll have about the church, by the way. So today will be the last lesson about the church, but we're going to ask a very important question.
1: చూడండి, అదే ప్రకారంగా ఈ రోజు మనము సంఘం యొక్క నిరీక్షణ ఏంటో అనేటువంటి అంశం గురించి నేర్చుకొని పోతున్నాము. ఈ రోజు సంఘము గూర్చినటువంటి పాఠములలో ఇదే చివరి పాఠము. రేపు వారం నుండి మనము అత్యంతమైనటువంటి ముఖ్యమైన అంశంలోకి మనం ఇంకా వెళ్తూ వెళ్ళబోతు ఉన్నాము.
0: And so that question is, what is the hope of the church? What hope do we have in the church?
1: ఈ రోజు మనం నేర్చుకుంటున్నాము పాఠం పేరు ఏమిటంటే సంఘము యొక్క నిరీక్షణ ఏంటి, సంఘంకు ఒక నిరీక్షణ ఉన్నదా, అయితే ఆ నిరీక్షణ ఏంటి అనే అంశం గురించి మనం ఈ రోజు చర్చించుకోబోతున్నాము.
0: Before we begin with our first point, let's read our lesson text, and that is Ephesians chapter 5, Ephesians 5 verses 25 through 27. Ephesians 5 verses 25 through 27.
1: మనం పాఠంలోకి వెళ్ళబోయే ముందుగా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాల వరకు మనం చదువుకుందాము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను మరి అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దానిని నిలవబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. ఓకే.
0: All right, so there's several things to learn in this particular set of passages. First of all, Christ loved the church and he gave himself for it.
1: చూడండి, మొదటిగా మనము ఈ వచనంలో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే సంఘమును క్రీస్తు ప్రేమించాడు, దానికోసము తన శరీరాన్ని అప్పగించాడు.
0: It is true that Jesus gave himself and of his blood so that we could have remission of sins. That's obviously the biggest thing that Jesus did for us.
1: చూడండి, సంఘం కొరకు ఆయన తన రక్తాన్ని తన శరీరాన్ని ఇచ్చినాడు. ఆ విధంగా మనం దాని ఆ విధంగా ఆయన రక్తం ద్వారా శరీరం ద్వారా ఈనాడు మనకు పాప క్షమాపణ అనేది కలగాలి అనేటువంటి ఉద్దేశంతో మన కోసము ఆయన సిలువలో ఆ విధంగా మరణించి ఉన్నాడు.
0: But we also have to understand that Christ gave himself for the church. That's where the fullness of Christ lives today.
1: Again, brother.
0: All right. That's why another thing that Jesus gave himself for the church, the fullness of Jesus dwells in the church today.
1: చూడండి, ఆ శరీరాన్ని అప్పగించినటువంటి ఆయన సంఘములో ఒక ఒక ఉద్దేశాన్ని నిలవబెట్టాలని చూస్తున్నాడు. అదేమిటంటే సంఘము క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదగాలి అనేటువంటి విషయము అక్కడ మనకు ఆజ్ఞాపించుతూ ఉన్నాడు యేసుక్రీస్తు.
0: There were 12 disciples that Jesus had chosen, and when Jesus

0: all evils died. And so after those apostles died, then what would be of the church? If the church had not been established, then after the apostles died, there would be a possibility the church would go away. And so the focus was, yes, to save man from his sins, but to establish the church to continue the Christ.
1: చూడండి, అపోస్తలులు చనిపోయారు, అపోస్తలులు ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు చనిపోయారు, అపోస్తలులు చనిపోయారు, అక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా చనిపోయి ఉన్నారు. కానీ ఆ సంఘము అక్కడితో ఆగిపోలేదు. అది అక్కడి నుండి వారి బోధను ఇప్పటికి వరకు కూడా ప్రకటించుతూ, బోధించుతూ, దాని ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నది.
0: So today, 2,000 years later, after the apostles died, after Jesus died, we have to understand there's wars, there's turmoil, there's a lot of things that happen, and the hope that we have as Christians lies only in the church.
1: చూడండి, ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తలులు చనిపోయారు, ఆ క్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తలులు చనిపోయారు, అపోస్తలులు అందరూ చనిపోయిన తర్వాత సంఘం ఆ విధంగా ఇప్పటి వరకు నడిపించబడుతుంది. కానీ సంఘానికి ఒక నిరీక్షణ అనేటువంటిది ఉంది, దాని వల్లనే ఆ విధంగా కొనసాగుతూ వచ్చింది.
0: All right, so let's notice these six things, if we get through with them today, these six things that we will study about the hope of the church.
1: ఈ రోజు మనము ఆ నిరీక్షణ గురించి మనం చూసుకుందాము. ఆ ఆరు అంశములను మనం ఈ రోజు దాని గురించి నేర్చుకుందాము. మొదటిది ఏమిటంటే, క్రీస్తు సంఘమును తన ఎదుట నిలవబెట్టుకునేను.
0: సో పాయింట్ నెంబర్ వన్ ఇస్ ఆర్ హోప్ of the church is that Christ will present himself to the church.
1: చూడండి, క్రీస్తు సంఘమును తన ఎదుట నిలవబెట్టుకున్నాడు. యా, మొదటి నిరీక్షణ ఏమై ఉన్నదంటే, క్రీస్తు సంఘమును తన ఎదుట నిలవబెట్టుకుంటూ ఉన్నాడు.
0: And so we read in Ephesians 5 and verse 27 that he might present himself to himself a glorious church. When Jesus comes on the day of judgment, God tells him, okay, it's time to go and claim the faithful. When he comes, he wants a glorious church, and that's the hope that we have as the church.
1: చూడండి, క్రీస్తు సంఘమును తన ఎదుట ఏ విధంగా నిలబెట్టుకున్నాడో 5వ అధ్యాయము 27వ వచనములో మనం చూసి ఉన్నాము. అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకుని ఉన్నాడు. అంటే ఇప్పుడు వారి యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు ఆ సంఘము ఆయన ఎదుట ఏ విధంగా నిలవబడాలనో ఆ విధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి అని సంఘానికి నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
0: Sometimes if we have a job and the boss is not a very good boss, they hire you and they will say, okay, well, here's the job, just figure it out yourself. You know, I'm not going to train you, just figure it out yourself.
1: చూడండి, ఒక ఒక యజమానుడు ఉన్నాడు, ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నట్టు. ఒక యజమానుడు నీకు ఉన్నాడు అనుకుందాము. ఆయన నీ మీద, ఆయన ఒకవేళ మంచి యజమానుడు కాకపోవచ్చు, మంచి యజమానుడు అయి ఉండకపోవచ్చు, అయితే నీ పనిని నువ్వు తొందరగా చేసుకొని వెళ్ళిపో అని అంటాడా?
0: But you see, that's not what Jesus has done. Jesus is not finished with the church. He is not just raised into heaven and just hoping that things will work out. He's very active through our prayers and through our obedience to his commands. He's very active in the church today.
1: చూడండి, క్రీస్తు అలాంటి యజమానుడుగా లేడు. ఆయన ఇప్పటికీ కూడా మనతో పని జరిపించుకుంటూనే ఉన్నాడు, ఇప్పటికీ కూడా సంఘాన్ని నడిపించుకుంటూనే ఉన్నాడు. ఆయన ఎప్పటికీ కూడా చురుగ్గానే సంఘం మీద పనిచేస్తూనే ఉన్నాడు ఈనాడు క్రీస్తు.
0: You know, in any job here on earth, there's two types of leaders or two types of bosses. There's one boss that will say, okay, I want all of you to go and do what I tell you to do. And then the second boss will say, let's all go do it together. And that's the kind of boss that Jesus is. He's told us what to do, and he's with us, at least in spirit, to tell us and help us and guide us relative to what we do in the church.
1: చూడండి, భూ సంబంధంగా మనం ఈ భూమి మీద రెండు రకాలైనటువంటి యజమానులను మనం చూడొచ్చు. ఒక ఉద్యోగంలో మనం చేస్తున్నామంటే ఆ ఉద్యోగంలో రెండు రకములైనటువంటి యజమానులను మనం గుర్తించవచ్చు. ఒకరు ఎలాంటి వారు అంటే, ఇదిగో ఈ పని అప్పచెప్తారు, ఆ పని అప్పచెప్పేసి మీరు ఇదన్ని పూర్తిగా చేసేయండి, సంపూర్తి చేసేయండి, మీరు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మనకు ఆ పనిని అప్పచెప్పి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ రెండో రకమైనటువంటి యజమాని ఒక పనిని మనకు అప్పచెప్పి ఆ పని బాధ్యత వాళ్ళు కూడా చేస్తూ మనతో కలిసి పని చేపిస్తూ ఆ పనిని సంపూర్తి చేయాలని ఉద్దేశిస్తూ ఉంటారు. అయితే ఈ రెండవ రకమైనటువంటి యజమానులాగా మన క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి కొన్ని ఆజ్ఞలను నియమించాడు, సంఘము ఆ విధంగా జరపాలని చూస్తున్నాడు. కానీ ఆ సంఘానికి ఆయన కూడా తన వంతు పని తను చేసుకుంటూ ఉన్నాడు తన ఆజ్ఞ రూపంలో.
0: So we understand through the verse that we read, Ephesians 5:27, that yes, the church belongs to Jesus. Yes, he gave us the apostles and the Bible to guide us, but he's going to present it to himself on the day of judgment, and he hopes to do that without spot or blemish. Make sense?
1: Yes, just make it short.
0: Okay, I'll make it short. I know I'm doing some long sentences today. I'll try to shorten it. So we know that the church belongs to Jesus.
1: చూడండి, మనకు అందరికి తెలుసు సంఘము అనేటువంటిది క్రీస్తుకు చెందినదే ఉన్నది.
0: We know that he sent his apostles to teach us, and we have those teachings in the Bible.
1: చూడండి, ఆ సంఘము క్రీస్తు చెందినదై ఉన్నది. అయితే ఆ సంఘంలో అపోస్తలుల యొక్క బోధను అపోస్తలు బోధను బోధించుతూ వారు మనకు వాళ్ళ బోధను మనకి ఇచ్చారు. అది బైబిల్లో ఉన్నది మనకు.
0: And when Jesus comes back after the Father tells him to go back to earth and claim your own.
1: చూడండి, ఆ ఆ విధంగా క్రీస్తు వెళ్ళిపోయాడు. అయితే రెండవ రాకడకు వచ్చినప్పుడు, ఇదిగో దేవుడు పో నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళు, వాళ్ళని అందరినీ కూడా చేర్చుకొని రా అని క్రీస్తును భూమి మీదకి పంపించినప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు క్రీస్తు.
0: He wants the church to be just like a bride, where the bride is ready, is clean, is pure. And that's what he wants to see when he comes back.
1: చూడండి, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన తన వధువును కోరుకుంటాడు. అది ఎలాగా ఉండాలి అనుకుంటాడంటే ఆ పరిశుద్ధంగా కళంకం లేనిగాను, నిర్దోషమైనగా గాను, కన్యకగాను ఉండాలి అని ఆయన తన సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అంటే రెండవ రాకడ కోసము ఎప్పుడైతే రెండవ రాకడలో యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడో ఆ సంఘాన్ని ఆయన ఈ విధంగా కళంకం లేనిదిగా, నిర్దోషమైనదిగా, కన్యత్వంగా ఉండునట్లుగా ఆ సంఘాన్ని నిరూపించు ఆ సంఘాన్ని తీసుకోవాలని చూస్తున్నాడు యేసుక్రీస్తు.
0: That's why it's very important to understand that the churches of Christ that we belong to, we strive to follow the Bible and the Bible only.
1: చూడండి, అందుకే ఈనాడు క్రీస్తు సంఘము మాత్రమే ఈనాడు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అనుకూలంగా నడవాలని చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ రెండవ రాకడలో వచ్చినప్పుడు తన ఎదుట సంఘమును నిలబెట్టుకున్నప్పుడు క్రీస్తు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో అలాగే పరిశుద్ధంగా ఉండాలి అని సంఘానికి ఆజ్ఞాపిస్తున్నాడు యేసుక్రీస్తు. అలాగ లేని పక్షంలో ఆ సంఘమును క్రీస్తు ఒప్పుకోడు. అందుకే ఈనాడు క్రీస్తు సంఘము అంత అటువంటి సత్యాన్ని కోరుకుంటూ సత్యాన్ని ప్రకటించుకుంటూ అలాగే ఉండాలని నిర్ణయించుకుంటూ బోధించుతూ.
0: Because you see, we understand that the church doesn't belong to man. We don't have a pope and priest and all of these people that in their belief would report to. In other words, there's a hierarchy in the Roman Catholic Church. You have a priest, you have fathers, you have people that individual people would report to, confess your sins to, but the church doesn't belong to the people. The church belongs to Christ.
1: చూడండి, అదే విషయమైనటువంటి బోధని నాడు క్రీస్తు సంఘం బోధిస్తూ ఉన్నది. ఎందుకంటే క్రీస్తు సంఘంలో ఎవరికి ఏ అధికారులు ఉండవు, కేవలం క్రీస్తు మాత్రమే అధికారి. నాడు వేరే సంఘాలను మనం పోల్చుకున్నట్లయితే, మత సహకారం వాళ్ళను, ఆశ్రయం వాళ్ళను, లేదంటే ఇంకా ఎవరినైనా మనం బోధి ఒకవేళ వాళ్ళని మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళేం ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారి ఉంటాడు. పోక్ ఉంటాడు, ప్రీస్ట్ ఉంటాడు, పోక్ ఉంటాడు, లేకుంటే పాస్టర్ ఉంటాడు, ఫాదర్ ఉంటాడు, లేదంటే ఇంకొకరు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు అధికారులు ఉంటారు. కానీ క్రీస్తు సంఘంలో మాత్రం, క్రీస్తు తన ఎదుట నిలవబెట్టుకోవాలని కోరుకుంటున్న సంఘంలో మాత్రము క్రీస్తు మాత్రమే అధికారి అయి ఉంటాడు. ఆయనే తన దానికి, తన సంఘానికి అధికారి అయి ఉంటాడు.
0: And again, that's what sets us apart. Not that we're any better in the churches, but we strive to follow the Bible because that's what Christ told us to do.
1: చూడండి, నాడు మనం క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నామంటే క్రీస్తు సంఘమే నిజమైనదని కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, కేవలం క్రీస్తు సంఘంలో మాత్రమే బైబిల్లో ఏదైతే చెయ్యి అని చెప్పి బోధించిందో దానిని మాత్రమే ఎవరైతే ఎవరైతే వెంబడిస్తున్నారో అదే నిజమైనటువంటి సంఘం అని నాడు మనం బోధించుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం.
0: For example, in Mark 16:16, we know that Jesus said, "He that believes and is baptized shall be saved."
1: చూడండి, మార్కు సువార్త 16:16 మనందరికీ కూడా తెలుసు. అక్కడ ఏం చెప్పబడిందంటే, ఇదిగో మీరు నమ్మి బాప్తిస్మము పొందండి, నమ్మిన వానికి శిక్ష విధించబడుతుంది, నమ్మిన వానికి నిత్య జీవం అనే విషయం మనకు అక్కడ బోధించున్నారు క్రీస్తు.
0: And if I as a man decide, no, I don't want to be baptized, I don't want to get wet, I don't want to go to the pond or the creek, there might be some crocodiles or there might be some dirty water, I just think baptism is not necessary. You see, I'm no longer following what Jesus wants me to do, but I'm doing what I want to do.
1: Sunday. ఈనాడు అక్కడ చెప్పబడినటువంటి నమ్మి బాప్తిసం పొందండి అని చెప్పినటువంటి ఆ వచనాన్ని మనం ఒకసారి పరీక్షించినట్లయితే, చాలా మందికి ఏం చేస్తారంటే, ఇదిగో నేను నీళ్ళలోకి బాప్తిసం తీసుకోవాలంటే నాకు కష్టము, అక్కడ ఏమైనా ముసళ్ళు ఉంటాయేమో, లేదంటే అక్కడ నీళ్ళల్లో ఏదైనా క్రిములు ఉంటాయేమో, నేను తడిచిపోవడం నాకు ఇష్టం లేదు, నేను తడిగా కావడం నాకు ఇష్టం లేదు, నేను కాబట్టి అది చెయ్యను, అలాంటివి నాకు చేయడం అనేది ఇష్టం లేదు, కానీ నేను విశ్వసిస్తానని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే, ఏదైతే చేయమని చెప్పాడో దానిని మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది బైబిల్ గ్రంథం ప్రకారంగా.
0: సో ఇఫ్ మ్యాన్ ఇస్ అలౌడ్ టు డూ థింగ్స్ ఔట్సైడ్ ద బైబిల్, ఇట్స్ నో లాంగర్ ద ట్రూ చర్చ్, ఇట్స్ అ డినామినేషన్, ఇట్స్ సెపరేట్ ఫ్రమ్ వాట్ ద లార్డ్ వాంటెడ్ ద చర్చ్ టు బి.
1: చూడండి, బైబిల్ కు బయటగా చేయాలని మనుషులు ఎవరైనా కోరుతూ ఇష్టపడుతున్నట్లయితే, వారు ఎక్కువ రోజులు క్రీస్తు సంఘంలో, అనగా నిజమైనటువంటి సంఘంలాగా పిలువబడరు. అంటే అర్థమవుతుందా, బైబిల్ కు బయట విషయాల్లో ఇష్టపడుతుంటారు ఈనాడు మనుషులందరూ కూడా. నేను ఇది చేయను, అది చేయను, అలాగా చేయను, ఇలాగ చేయను అని చెప్పి బైబిల్ కు బయటగా చేయాలని కోరుకుంటుంటారు. నిజానికి అలాంటి వారు ఎవరు కూడా సంఘంలో, అనగా నిజమైనటువంటి సంఘంలాగా పిలవబడరు. వాళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా వాళ్ళు ఎలాగ ఉంటారంటే, బయట విషయాల్లో సంతోషపెడుతున్నారు కాబట్టి, బయట విషయాలలో సంతోషపడుతున్నారు కాబట్టి వారు బయట వారే అవుతారు, కానీ బైబిల్కి సంబంధించిన వారు కానేరు.
0: సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ క్రైస్ట్ కంట్రోల్స్ ద చర్చ్, ఇట్స్ నాట్ మ్యాన్. ఐ డోంట్ హావ్ ది అబిలిటీ టు సే వెల్ బైబిల్ సేస్ దిస్ బట్ వీర్ గోయింగ్ టు డు దట్, దట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. ద బైబిల్ ప్లెయిన్లీ టెల్స్ us how to conduct the church, and when Jesus comes, he wants it to be holy and without blemish, without any stain.
1: చూడండి, నాడు సంఘంలో కూడా అలాంటివే కావాలి అని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు. ఎందుకంటే సంఘంలో ఎవరి కంట్రోలింగ్ ఉండద్దు. సంఘం అనేటువంటిది క్రీస్తుకు సంబంధించినది కాబట్టి అక్కడ కేవలము దిశా నిర్దేశాలు కేవలము క్రీస్తుదై ఉండాలి. అలాంటి సంఘముగా ఉండాలి అని, అలాంటి దోషము లేని సంఘంగా ఉండాలి అని క్రీస్తు రెండవ రాకడ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అలాంటి సంఘమును మాత్రమే దేవుడి దగ్గరికి తీసుకొని పోతాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఏ దేవుడు యేసు క్రీస్తును రెండవ రాకడకు సమీపం, రెండవ రాకడ విషయంలో పంపిస్తాడు భూమి మీదకి, నీ వెళ్ళు ఈ భూమి మీదకి, నీ వాళ్ళను పిలుచుకొని రా అని. అప్పుడు క్రీస్తు ఈ బోధ బోధించినప్పుడు బైబిల్లో అనుకూలంగా నడిచినటువంటి సంఘాన్ని మాత్రమే తండ్రి దగ్గరకు పిలుచుకొని పోతాడు. ఇదిగో వీళ్ళు నా వాళ్ళు, నేను చెప్పినట్టు విన్నారు అనేటువంటి విషయంలో సంఘాన్ని నిర్దోషంగా ఉండాలని కోరుకుంటూ అలాంటి వాళ్ళుగా ఉండాలని నిర్ణయించుతున్నాడు.
0: So that brings us to point number two, which is the church. The church's hope is that of eternal life. The church's hope is eternal life.
1: చూడండి, సంఘము రెండవ నిరీక్షణ గురించి అనగానే ఆ సంఘం యొక్క నిరీక్షణ ఏమై ఉండదో ఇంకొకటి విషయంలో మనం చూసుకుందాము. సంఘానికి నిత్య జీవము అనేటువంటి నిరీక్షణ కూడా ఉన్నది. సంఘానికి నిత్య జీవము అనేటువంటి నిరీక్షణ కూడా ఉన్నది.
0: So remember, in this lesson today we're talking about the hope of the church. Do we have hope beyond what we're meeting on Sunday for? We come to church on Sunday, we meet, we sing, we preach. Well, what lies beyond that? What are we really hoping for in our hearts? And that's what we're discussing today.
1: Sunday. కేవలము ఆదివారం మాత్రమే మనం కూడుకొని ఆరాధించుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతున్నాం కదా, నిజానికి సంఘానికి కలిగినటువంటి నిరీక్షణ ఏమై ఉన్నది ఇప్పుడు? ఓన్లీ ఆదివారం మాత్రమే కూడుకోవాలనా? సంఘానికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి? సంఘంలో ఉన్నటువంటి మన నిరీక్షణ ఏంటి? మన అందరం కూడా నిత్య జీవం పొందాలి అనేటువంటి నిరీక్షణ మనందరికీ ఉన్నది. అది మిగతా రోజులలో కూడా అది కొనసాగుతూనే ఉంటుంది, కేవలం ఆదివారం మాత్రమే కాదు కదా. ఓకే.
0: All right, so there's two scriptures that we want to read. First of all, let's read Titus 1 and verse 2. Titus 1 and verse 2.
1: ఇప్పుడు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం తీసి చదవండి ఎవరైనా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం.
0: Titus 1 and verse 2.
1: Here in Telugu, the four verses combined together. Chadan brother.
2: Nitya jeevamunu gurchina nirikshanato koodina bhaktiki aadharamagu satya vishayamaina anubhava jnanamu nimittamunu devuni dasudunu yesu kristu apostudaina paulu మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు ఒక తీతుకు శుభమని చెప్పి రాయినది.
1: చాలు. ఓకే
2: బ్రదర్.
0: ఆల్ రైట్, సో హావింగ్ రెడ్ దట్ పర్టిక్యులర్ వర్స్, నోటిస్ వాట్ ది అపోస్టిల్ పాల్ సేస్, అండ్ వి నో దట్ గాడ్ కెనాట్ లై.
1: చూడండి, ఇక్కడ మనము రెండవ వచనంలో మనం చదువుకుంటున్నాము. ఇక్కడ మనము చదువుకుంటున్నటువంటి విషయంలో దేవుడు అబద్ధమాడడు అనే విషయం. ఓకే, ఆ నిత్య జీవము అబద్ధమాడు నేరని దేవుడు అనాది కాలం మందే వాగ్దానం చేసాను గాని. ఓకే బ్రదర్, ఇక్కడ చూడండి, నిత్య జీవమును గూర్చి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన అబద్ధం ఆడకోకుండా చేశాడు అనేటువంటి విషయం మనకు చూపిస్తున్నాడు.
0: సో when God makes a promise, it's like money in the bank. You can guarantee that it's there. You can guarantee that it's going to happen, because God cannot lie. He promises eternal life. As the church, as individual Christians, we have to believe that eternal life is for us as long as we obey Him.
1: చూడండి, ఇక్కడ దేవుడు అబద్ధం ఆడడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు చేసినటువంటి వాగ్దానముకు ఖచ్చితంగా నమ్మకత్వం ఉంది. ఎందుకంటే ఆయన ఏం మాడడు, ఆయన అబద్ధం ఆడడు. ఆయన ఏదైనా ఒక వాగ్దానం చేశాడు అని అంటే ఆయన దానిని ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఆయన ఈరోజు మనకు ఏం వాగ్దానం చేశాడు, సంఘమునకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమని వాగ్దానం చేశాడు అని అంటే, క్రీస్తు ద్వారా నిత్య జీవం ఇస్తాను అనేటువంటి వాగ్దానమును చేసి ఉన్నాడు.
0: This verse also tells us that God decided and to make this promise, He made the decision to give mankind eternal life before the world began.
1: చూడండి, ఇక్కడ ఇంకొక ఆ వచనంలోనే ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. ఈ నిత్య జీవము అనేటువంటి ఈ యొక్క వాక్యం, ఈ వాగ్దానము దేవుడు ఎప్పుడు చేశాడని చెప్తున్నాడు ఈ విషయము. నిత్య జీవము అనేటువంటి వాగ్దానము ఎప్పుడు ఎప్పుడు వాగ్దానం చేసి ఉన్నాడంట? అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేశాను అంటున్నాడు. అనాది కాలం అని అంటే ఈ సృష్టికి ముందే, ఈ సృష్టికి ముందే దేవుడు నిత్య జీవము ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు సంఘానికి గాని ప్రతి ఒక్కరికి గాని.
0: But there's two very important points to consider about this.
1: చూడండి, ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. నిత్యజీవం అనేటువంటి వాగ్దానము, ఆ తర్వాత అనాది కాలం అందే వాగ్దానం చేశాడనే విషయము. వాట్ ఇస్ టూ పాయింట్స్ కదా?
0: All right, the number one point is, as the verse says, that we will get eternal life, but the number two promise is that only comes through the blood of Jesus Christ.
1: చూడండి, మొదటి ప్రామిస్ ఏమైనదనంటే దేవుడు నిత్యజీవం అనేటువంటి వాగ్దానం చేశాడు. అలాగే రెండోది ఏమై ఉన్నదంటే అది క్రీస్తు ద్వారానే ఇప్పించబడుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. రెండు విషయాలను.
0: And so when God makes the promise that we have eternal life, that we have to obey his commands that are in his word, the Bible.
1: చూడండి, దేవుడు మనకు నిత్య జీవమును కూర్చినటువంటి వాగ్దానము చేశాడు అనేటువంటి విషయంలోనే దేవుడు మనకు ఏవైతే ఆజ్ఞాపించాడో బైబిల్లో వాటిని మనము ఖచ్చితంగా మనము దానిని అనుసరించుతూ ఉండాల్సిన వారిగా మనం ఉన్నాము.
0: There are a lot of people that believe that they can live the way that they want to live and still inherit eternal life. They can go to heaven, but that's not what the Bible says.
1: చూడండి, చాలా మందికి నిత్య జీవమును కావాలని అందరూ కోరుకుంటారు, కానీ వారు జీవించే జీవితము క్రీస్తుకు సంబంధించిదిగా ఉండాలి అనే విషయంలో మాత్రం వాళ్ళు అనుసరించరు. అంటే చాలా మందికి నిత్య జీవం కావాలని అనుకుంటారు, కానీ క్రీస్తు చెప్పినట్లుగా నడవండి అని అంటే ఎవరు నడవరు. అలాంటి వారికి నిత్య జీవం ఆపాదించబడదు.
0: All right, let's prove that point by reading another scripture, Titus 3 and verse 7.
1: దానికి ఆధారంగా మనము తీతుకు రాసిన పత్రిక 3:7 చదువుకుందాం. హియర్ ఆల్సో కంబైన్డ్ ఓకే, 6:7 వరకు చదవండి బ్రదర్. ఎవరైనా మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవము కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఓకే,
0: ఆల్రైట్. సో దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ సమ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. ఇన్ ఆర్డర్ ఫర్ మీ అండ్ ఫర్ us as the church to inherit eternal life, first of all, we have to be justified by his grace.
1: చూడండి, ఇక్కడ మనకు అంటే ఇప్పుడు మనకు అంటే సంఘం కావచ్చు, ప్రతి ఒక్కరం కావచ్చు. ఇక్కడ మనకు నిత్య జీవం అనేటువంటి ఆజ్ఞ, మన నిత్య జీవం అనేటువంటి వాగ్దానము మనకు ఇస్తూ ఉన్నాడు అని అంటే అది ఎలాగ అంటున్నాడు, దేని వలన అంటున్నాడు? నిత్య జీవం అనేటువంటి ఆ వాగ్దానము మనకి ఇస్తూ ఉన్నాడు అంటే దానికి అర్థం అక్కడ ఏమై ఉన్నది, 6:7 ప్రారంభంలో కృప వలన, కేవలము దేవుని కృప వలన మాత్రమే మనకు దేవుడి నిరీక్షణ ఇచ్చాడు. అంటే నిత్య జీవం అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు. నీకు దేనికైనా ఏదైనా ఊరికి నేను ఇస్తాడా? ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి నీకు పలానా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఓకే,
0: ఆల్ రైట్. అండ్ సో ఐ కెన్ ఓన్లీ అటాచ్ మై సెల్ఫ్ టు హిస్ గ్రేస్ in obedience to the gospel through faith, repentance, confession, and baptism.
1: చూడండి, కేవలము మనము ఆ కృపకు మన విధేయతను జోడించాలి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు కృప చేత మనకు వాగ్దానం చేశాడు. ఇదిగో నా జనులకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను అనేటువంటి ఒక వాగ్దానం చేశాడు. అయితే ఆ నిత్య జీవం అనేటువంటి ఆ వాగ్దానం మనకు దేవుడు ఎలాగ చేశాడు? తన కృప ద్వారా చేశాడు. దేవుడు కృప అంటే ఏంటి? దయ. మనకు దయ చూపించాడు దేవుడు. ఊరికనే ఇస్తాడా? ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ మీద నువ్వు ఏదైనా కావాలని కోరుకుంటే నీకు ఆయన కృప లేకపోతే ఇవ్వడు కదా. నీ మీద దయ లేకుంటే కనికరం లేకపోతే ఇవ్వడు కదా. అలాగే దేవుడు కూడా మనకు నిత్య జీవం అనేటువంటి ఒక నిరీక్షణ ఇచ్చాడు. వాళ్ళు కారణము ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి. అయితే ఆ కృపకు మనం ఏం జోడించాలి అని అంటే ఇప్పుడు మన విధేయతను జోడించాలి. విశ్వసించడము, వినడము, విశ్వసించడము, మారు మనసు పొందడము, ఒప్పుకోవడము, బాప్తిస్మ పొందడము, ఇలాగా దేవుడు చెప్పినటువంటి ఆ విధేయతను మనం కలిగి జీవించుతూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ ఉంటే ఆయన యొక్క వాగ్దానం మన మీద నెరవేర్చబడుతుంది. ఓకే,
0: సో ఇఫ్ ఐ have an earthly father and he has a lot of wealth and he decides when he dies he's going to leave it to me, I'm an heir of the wealth that he's going to give me.
1: చూడండి, మనకు భూసంబంధమైన తండ్రి ఉన్నాడు అనుకుందాము, అతడు చనిపోతూ ఉన్నప్పటికీ కూడా తన బిడ్డలకి ఏమి ఇవ్వాలని కోరుకుంటాడు? నా బిడ్డలు జీవించాలి అని వాళ్ళకి మంచివే కావాలని కోరుకుంటూ ఉంటారు.
0: సో once the father dies, then I am the heir. I am the one who receives the promise of receiving the house, the money, his car, everything.
1: Okay, I'm sorry, but I translate that wrong. Chudandi, bhusambandhamaina tandri unnadu anukundamu. Ardhamavutunda nenu cheppedi vinandi. Bhusambandhamaina tandri unnadu anukundamu. అతడు నీకు తన కూర్చున్నటువంటి వాగ్దానం, తనకు తనకు సంబంధించినటువంటి ఆస్తి కానీ తనకు సంబంధించినటువంటి దేనినైనా నీకు వాగ్దానం చేశాడని మనం అనుకుంటాము. అయితే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆ వాగ్దానం నీకు వస్తుందా? నీకు ఇల్లును రాసిచ్చినట్టాడు, నీ ఇల్లును, నీ నీకు పొలమును రాసిచ్చినట్టాడు. తన తండ్రి బ్రతికినంత వరకు ఆ ఇల్లు నీకు, ఆ ఇంటి మీద నీకు పెత్తనం ఉంటుందా?
0: If I'm going to be an heir of the heavenly father, then I have to be a child of his, and I have to obey the gospel, as we mentioned, and that way I become his child, and I become eligible to receive the heir, or be the heir of promise of eternal life.
1: చూడండి, అలాగనే మనం కూడా ఒక మందిన తండ్రి కూడా ఉన్నాడు. ఎప్పుడైతే అగైన్ బ్రదర్, వాట్ ఇస్ ద మీనింగ్?
0: యా, వెల్, జస్ట్ లైక్ వెన్ యూ హ్యావ్ అన్ ఎర్త్లీ ఫాదర్ హూ విల్ లీవ్ యూ థింగ్స్ అండ్ యూర్ ద హెయిర్ టు రిసీవ్ మనీ, హిస్ కార్, హిస్ హౌస్. ఇఫ్ ఐ వాంట్ టు బి అన్ హెయిర్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్, దెన్ ఐ హావ్ టు బి ఎ చైల్డ్ ఆఫ్ హిస్, like we mentioned, through faith, repentance, confession, and baptism. That's how I become an heir of his to receive eternal life that's been promised.
1: చూడండి, ఎప్పుడైతే మనము ఏంటంటే ఏమనియా, ఎప్పుడైతే మనము దేవుడు భూ సంబంధమైనటువంటి తండ్రికి ఇష్టంగా జీవిస్తూ ఆయన చెప్పినటువంటి వాటిని మనం అనుకూలంగా జీవిస్తున్నామో, అప్పుడు మనకు భూ సంబంధమైన తండ్రి ఏం చేస్తాడు, నా కుమారునికి పలాంది ఇస్తాడు, పలాంది చేస్తాను అని చెప్పి తనకు ఉన్నటువంటి ఆస్తి, తనకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇస్తాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా అంతే, మనకు నిత్య జీవం అనేటువంటి వాగ్దానములు చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే తాను కూడా కొన్ని ఆజ్ఞలను విధించాడు. మీరు నాకు పిల్లలుగా జీవించండి, నాకు నేను చెప్పినట్లుగా ఉండండి, మీకు ఆ వాగ్దానాన్ని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఈనాడు.
0: All right. So being justified by faith means that I am in a right state with God. If I don't obey the gospel, I'm never going to be justified. And it's important, if I'm going to be an heir to receive eternal life, I have to be a child of God the way the Bible tells me to do that.
1: చూడండి, మనము నిత్య జీవమును కూర్చున్నటువంటి ఆ వాగ్దానమును మనం పొందుకోవాలి అని అంటే నిజంగా మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు ఏదాంటికి కూడా మనం లోబడకోకుండా ఉన్నట్లయితే మనము నిత్య జీవం అనేటువంటి వాగ్దానాన్ని పొందుకోలేము.
0: Because of our obedience, we will receive eternal life according to the promises of Titus chapter 3 and verse 7 that we just read.
1: చూడండి, నిజానికి ఆ దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం, నిత్య జీవం అనేటువంటి వాగ్దానంకు మనం అర్హులం కావాలంటే మొదటిగా మనకు ఉండవలసినటువంటి అర్హత ఏమై ఉన్నదంటే, ఏమై ఉన్నదండి, నిత్య జీవమును కూర్చున్నటువంటి ఆ వాగ్దానమును మనం పొందుకోవాలి అంటే మొదటిగా మనకు ఉండవలసినటువంటి అర్హత ఏమై ఉన్నది, ఏమైనదండి, మనకు విధేయత, మన విధేయత క్రియలే, మనకు బైబిల్లో చూపించినటువంటి ఆ వాక్యానికి అనుకూలంగా మనం జీవిస్తున్నటువంటి ఆ విధేయతనే మనకు నిత్య జీవము అనేటువంటి వాగ్దానాన్ని ఇచ్చేదిగా ఉన్నది.
0: సో రిమెంబర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద హోప్ ఆఫ్ ద చర్చ్ అండ్ దిస్ హోప్ ఇస్ అవైలబుల్ టు ఎనీబడీ హూ ఓబేస్ ద గాస్పెల్.
1: చూడండి, నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ మనకు అందరికి ఉన్నది అని అంటే ఈ నిరీక్షణ ఎవరికి ఎవరికి ఉంటుంది అని చెప్పండి, కొంతమందికేనా అందరికేనా? కొంతమందికి అందరికేనా? ఎవరైతే విధేయత చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ ఆ హోప్ ఆ నిరీక్షణ అనేటువంటిది ఉంటది, ఈ నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ ఉంటది. ఓకే.
0: And this is not what I think. This is not what Brother Ravi thinks. It's not what Brother Dasu thinks. It's what God's word plainly tells us.
1: చూడండి, ఇది మనుషుల యొక్క నిర్ణయాలు కావు ఇవన్నీ కూడా. అంటే బ్రదర్ పాల్ గారి విషయమో లేదంటే రవి గారి విషయమో లేదంటే దాసు గారి విషయంలోనో ఇవి మనుషులు చెప్తున్నటువంటి బోధ కాదు. ఇదంతా కూడా బైబిల్లో చెబుతున్నటువంటి బోధ, చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా.
0: All right, now that's going to bring us to point number three. Point number three. What we're talking about the hope of the church, and the hope is the church looks for the return of Jesus Christ.
1: చూడండి, రెండవ మనము మూడవ అంశంలోకి మనం వెళ్తూ ఉన్నాము. సంఘము యొక్క నిరీక్షణ ఇంకొక విషయం ఏమై ఉన్నదంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది సంఘానికి.
0: Right, let's read Titus 2 and verse 13. Titus 2 verse 13.
1: తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాము ఒకసారి. సంఘానికి ఉన్నటువంటి ఇంకొక నిరీక్షణ ఏమై ఉన్నదంట? సంఘానికి ఉన్నటువంటి ఇంకొక నిరీక్షణ ఏమై ఉన్నది? రెండవ రాకడ కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి.
2: అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది.
1: బ్రతుకుచుండవలనని మనకు బోధించు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.
0: You know, sadly, there are going to be a lot of people who do not want Christ to return.
1: చూడండి, బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా మంది మనుషులకు, చాలా మంది వ్యక్తులకు యేసుక్రీస్తు రెండవ రాకడ రావడం అనేటువంటిది ఇష్టం లేదు.
0: Because they're living in sin, they're doing what they want to do rather than what God wants them to do.
1: ఎందుకంటే వాళ్ళకి దేవుడికి ఇష్టంగా ఉండడానికి, దేవునికి నచ్చినట్లుగా ఉండడం ఇష్టం లేదు. వారి పాపంలోనే జీవించాలనేటువంటి ఇష్టంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వాళ్ళకు ఇష్టంగా ఉండినట్లుగా కనపడదు.
0: But those of us who are Christians are very different. Those of us in the church, we're looking forward to the return of Christ.
1: చూడండి, కానీ ఈనాడు క్రైస్తవులకు అందరికీ ఉండవలసినటువంటి నిరీక్షణ ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండవలసిన వారిగా ఉండాలి.
0: Titus 2:13 talks about the blessed hope, and that's the blessed hope that we have in the church, that we're looking forward. That's what keeps us going. That's what keeps us going to church every Sunday, because we have that hope that Jesus is coming.
1: చూడండి, ఆ యొక్క మహిమా నిరీక్షణ కొరకు, ఆయన యొక్క నిరీక్షణ కొరకు మనము బ్రతకాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ నేర్పుతుంది. చూడండి, ఆ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకు బోధించుచున్నది. ఈనాడు మహాదేవుడైనటువంటి ఆయన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎదురు చూడాలి ఆ నిరీక్షణ, ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మనం అందరం కూడా ఎంతో శ్రద్ధతో ఎదురు చూడవలసినటువంటి వారిగా ఉన్నాము.
0: And really, it ought to be the case that every one of us who are Christians, every morning that we wake up, it ought to be our plea in our prayers that, Father, we hope that the Lord will come today.
1: చూడండి, ఈనాడు క్రైస్తవులకు అందరికీ కూడా ఉండవలసినటువంటి ఆ నిరీక్షణ అదే ఉన్నది. ఎందుకంటే ప్రతి ఆదివారము ప్రతిరోజు మనం సంఘంలో కూడుకొని బోధించుకుంటూ ఉన్నది ఏంటంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. మనం కూడా ప్రార్థన చేస్తుంటాం కదా, ఇదిగో నీ రాకడ కొరకు మేము నమ్మకంగా ఉన్నాం. ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాము.
0: But sadly, I have heard Christians that would say, oh, I hope the Lord doesn't come today because I have family members, I have friends, they haven't obeyed the gospel, and I just want them to have more time. So, no, I don't want the Lord to come today.
1: So, the బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవులే చెబుతూ ఉంటారు ఈనాడు ఏమనంటే, ఏమో నాకు నాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నాకు పలానా సమస్యలు ఉన్నాయి, నాకు బంధువులు అందరూ ఉన్నారు ఇక్కడ, ఆయన ఈ రోజు రెండో రాకడతో ఆయన వచ్చాడంటే ఇప్పుడు నాకు వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళడం అంటే నాకు కష్టంగా ఉన్నది, కాబట్టి ఆయన రెండో రాకడ రావడం కష్టంగా రావడం ఇష్టంగా లేదు అని చెప్పుకుంటారు కొంతమంది. బాధాకరమైన విషయం ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడలేని మనుషులను మనం క్రైస్తవులుగా చూస్తున్నాం కొందండి.
0: And we all have friends and family members, workers that we would hope would obey the gospel, and we don't want them to lose their soul.
1: చూడండి, చాలా మంది మనకు ఉన్నారు ఇక్కడ, మనం పనిచేసే జతపడి వారు కావచ్చు, లేదంటే పలానా బంధువులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వారందరినీ కూడా వారి ఆత్మలందరినీ కూడా మనం పోగొట్టుకోవడం ఇష్టం లేదు, కాబట్టి ఆ నిదర్శన కోసం ఎదురు చూడం మనం.
0: బట్ The church is supposed to always be looking for the return of Christ. Yes, there's going to be some sad circumstances, but the Bible says I have to work out my own salvation.
1: చూడండి, కానీ ఈనాడు సంఘానికి ఉండవలసినటువంటి అత్యుత్తమైనటువంటి నిరీక్షణలో భాగమే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మనమైతే అది నమ్మాలి, దానికోసం ఎదురు చూడాల్సిన వారిగా మనం ఉన్నాము. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయాడు. మన పరిస్థితులు ఏమైనా కానీ సరే ఆయన రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండవలసిన వారిగా ఉన్నాము.
0: I cannot answer for others, but I can answer for myself.
1: చూడండి, నేను ఎదుటి పక్కన వాళ్ళ కోసము పరాయి వాళ్ళ కోసము నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మన నా కొరకు నేను సమాధానం ఇచ్చుకోవాలి.
0: Let's read another verse, Philippians 3 and verse 20. Philippians 3 and verse number 20.
1: ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఓకే,
0: So I'm not sure what the Telugu translation is, but in the King James Version, it talks about our conversation is in heaven. Our manner of life, our lifestyle here on earth should always be looking up to heaven.
1: చూడండి, ఇక్కడ మరి హియర్ ఇన్ తెలుగు ఆల్సో.
0: ఓకే,
1: చూడండి, మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదని చెప్తుంది బైబిల్. మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదని చెప్తుంది బైబిల్. పౌరస్థితి అంటే ఇప్పుడు మనం ఎలాగ ఉన్నామో పౌరులుగా. ఇప్పుడు భారతదేశంలో మన పౌరులం, మనకంటే ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, లేదంటే ఇంకా ఏంటంటే ఉన్నాయి. మన పౌరస్థితి ఇక్కడ మనకు ఎలాగైతే ఉన్నదో మనందరికీ కూడా పౌరస్థితి, నిజమైనటువంటి పౌరస్థితి ఎక్కడ ఉన్నదని బైబిల్ చెప్తుంది, పరలోకంలో ఉన్నదని చెప్తుంది. మన పౌరస్థితి 20 వచనం చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను మన రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది.
0: So remember in point 3 we're talking about the church looks for the return of Christ collectively and individually. As I live my life, I should be looking for the return of Christ and living my life such that I'm ready for him to come.
1: చూడండి, సంఘానికి ఉండవలసినటువంటి నిరీక్షణలో రాకడ కోసం చూడవలసిన వారిగా ఉండాలి. ఇది ఒకవేళ ఇది ఇండివిజువల్ గా మనకు ఒకరికి ఒకరికి ఉండాల్సినటువంటి నిరీక్షణ కావచ్చు, సంఘానికి ఉండవలసినటువంటి నిరీక్షణ కావచ్చు. ఈనాడు సంఘం అంతా కూడా రాబోతున్నటువంటి క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే అక్కడ మనకు పరిస్థితి ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉండవలసిన వారిగా ఉన్నాము.
0: And we talked about in this verse our manner of life, our conversation, our interaction with other people should indicate that we are Christians. In other words, we shouldn't act one way in the services on Sunday and then act a different way Monday through Saturday.
1: చూడండి, బాధాకరమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా ఈ ఎదురు చూపుతో మనం ఉండలేము, అంటే ఉండలేకపోవచ్చు ఉన్నాము. మనం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నాము, ఆదివారం మాత్రమే మనం అందరం కూడా సంఘంగా కూడుకుంటున్నాము, ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ ఒకరికొకరు ఆప్యాయంగా ఉంటున్నాం. కానీ మండే నుండి అంటే సోమవారం నుండి శనివారం వరకు కూడా మనం ఎలాగా ఉంటున్నామంటే మిగతా రోజులలో మిగతాగా ఉంటున్నాము, కానీ కేవలం ఆదివారం మాత్రమే మనం క్రైస్తవులు అన్నట్టుగా జీవిస్తున్నాము. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనకు ఆ నిరీక్షణ మిగతా రోజులలో కూడా కనపరచుకోవాల్సిన వారుగా ఉన్నాం మనం.
0: So it's very important to understand that the purpose of the church, one of the purposes of the church is to watch and to wait for the return of Jesus Christ.
1: చూడండి, నిజమైనటువంటి పని సంఘానికి ఏమైనదంటే ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండవలసిన వారిగా ఉన్నది. మెలకువగా ఉండాలి, తిరిగి వచ్చే వరకు మెలకువగా ఎదురు చూస్తూ ఉండవలసిందిగా ఉన్న సంఘం.
0: And that's what's called in Philippians our blessed hope.
1: చూడండి, ఇక్కడ అందుకే అంటే అది ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణ అని చెప్తూ ఉన్నాడు దానిని. అది మంచి నిరీక్షణ మనకు.
0: All right, before we move on to point number 4, are there any questions, any comments anyone has?
1: చూడండి, మనం నాలుగో పాయింట్ లోకి మనం వెళ్తుండగా ఏమైనా ప్రశ్నలు కానీ దాని గురించి ఏమైనా మాట్లాడుకోవాలని కానీ ఏమైనా ఉన్నదా? No.
0: Okay. All right. Let's continue on then. Shall we continue on or split?
1: But I have a question to ask.
0: Sure, sure.
1: Sometimes people believe that we have promises, a lot of promises, but that promises are earthly promises. What is the God gave us? What is the God gave promises?
0: Mm-hmm. Here on earth, what you mean?
1: Yes. Overall, what are the promises to us?
0: Well, the biggest promise, as we've talked about, is eternal life. That's one. If we're penitent, baptized believers, we have the promise of eternal life. We have the ability through the blood of Jesus to ask for forgiveness of sins. We couldn't do that in the old law. You could only do that through a priest. But we...
1: I understand. I understood, brother. But sometimes God will give money on baby and also building.
0: Mm-hmm. Yeah.
1: Like that.
0: Yeah, yeah. Well, life is not about physical things. I think Jesus was extremely plain about that in the Gospels, in the parables. There was nothing that he said that indicated we would be rich, for example. Okay. But in Matthew 6:33, he gives us a very important point. Matthew 6:33, he says, "Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you." Now, he's only talking about, when he says all these things shall be added, he's only talking about the basics of life, food, clothing, and shelter. Yes. He doesn't promise a Mercedes car or a big mansion or things, only the basics of life. But we have to seek the kingdom first. Now, he'll bless us. There's no question about that. I would have to say I'm a blessed person. I think you would say you're a blessed person. You may not be rich. I may not be rich, but I'm still blessed with a lot of things. But no, there's nothing in God's word that would indicate that I'm going to get the best of everything. That's what, there's a term called prosperity gospel. Prosperity gospel. And okay, those in the denominational world will say, oh, yes, if you'll give me as the preacher 1,000 rupees, then you'll get 10,000 rupees. Yes. And you know
1: that is the promise of God, and they told
0: right. But that's not we're not here for earthly things, we're here for heavenly things.
1: ఇక్కడ నేను అడిగినటువంటి ప్రశ్న ఏమైందంటే, దేవుడు ఈనాడు మనుషులకు చేసినటువంటి వాగ్దానాలు ఏమై ఉన్నాయని అడిగాను. అయితే మనుషులు ఏం చెప్తుంటారంటే, చాలా మంది ఇల్లుని ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇదిగో నాకు బంగ్లా ఇస్తానని వాగ్దానం చేశాడు, కారు ఇస్తానని వాగ్దానం చేశాడు, ఫలానా వాగ్దానం చేశాడు అని చెప్పి మత్స్యాకల వాళ్ళు కొట్టుకుంటూ వస్తుంటారు కదా. ఇలాగ నిజమా అవన్నీ వాగ్దానాలా అని చెప్పి ఒక క్లారిటీ కోసం నేను అడిగాను. అడిగితే దేవుడు ఎప్పటికీ కూడా భూ సంబంధమైన వాగ్దానాలు ఎప్పటికీ చేయలేదు దేవుడు. అయితే మత్స్యవార్త 6:33 వచనంలో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతకండి, మీకేం కావాలో నేను ఇస్తున్నాను అన్నాడు. బేసిక్ థింగ్స్ అంటారు దానికి అంటే అని చెప్పినాడు. నేను కూడా ఇంత ముందుకు చెప్పాను, ఉండడానికి కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి కూడు, ఈ మూడు బేసిక్ థింగ్స్ మనుషునికి. ఇంతకు మించి ఏదైనా ఉన్నది అని అంటే అది ఆశీర్వాదమే కావచ్చు. అంటే దేవుడు నీకు ఎక్కువగా మంచిగా ఇల్లు ఇవ్వచ్చు, బంగళా ఇవ్వచ్చు, మంచి సంపదని ఇవ్వచ్చు, అదంతా నీకు ఆశీర్వాదమే. కానీ మనుషునికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైనదంటే, దేవుడు బేసిక్ థింగ్స్ ఇస్తానని చెప్పాడు. అంటే అవసరానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే మొదటిగా నువ్వు దేనిని ఎత్తుకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. కానీ భూ సంబంధమైనటువంటి మత్స్యకుల వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ఇదిగో నాకు ఒక 10,000 ఇవ్వండి, మీకు 100,000 దేవుడు ఇస్తాడు అని చెప్తారు. లేదంటే నాకు సేవకునికి ఇన్ని చల్లీళ్ళు ఇవ్వండి, మీరు కూడా కడుపు నిండితంగా ఏడైనా బాగా తింటారని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానాలు కావు. ఓకే,
0: let's move on to point number 4.
1: మనం 4వ పాయింట్ లేక మనం వెళ్తున్నాము, పాయింట్ నెంబర్ 4 లేక మనం వెళ్తున్నాము.
0: And we're talking about the hope of the church. So the church hope rests on the resurrection.
1: చూడండి, సంఘం యొక్క నిరీక్షణ పునరుత్థానం పైన ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాము.
0: All right, let's read 1 Corinthians. First of all, let's read 1 Corinthians 15 and verse 20.
1: మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15:20 ఒకసారి చదువుకుందాము. నిరీక్షణ పునరుత్థానం పైన ఆధారపడి ఉండాలి అనేటువంటి విషయము. నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ మనకు పునరుత్థానం వస్తుందా లేదా అనే దాని మీద కదా ఆధారపడి ఉండేది. మనం పునరుత్థానం అవుతామా? అసలు పునరుత్థానం అయిన తర్వాత మనకు నిత్య జీవం ఉన్నదా అనే విషయంలో మనము ఈ అంశాన్ని చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:20. వాక్యాన్ని చదవండి ఎవరైనా, 15:20. ఓకే, ఐ రీడ్ బ్రదర్. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఓకే, రైట్ బ్రదర్. దాస్ బ్రదర్, నెక్స్ట్ మీరే చదవండి. ఓకే
0: ఓకే, ఆల్రైట్. సో Christ is risen from the dead and become the first fruits of them that sleep. So the important point is, number one, that Christ has been raised from the dead. As opposed to there in India, all of the Hindu gods that are not alive, that people pray to all the time, they're made with man's hands. Jesus is not like that. He lived here on earth. He preached. He taught. They didn't accept it. They crucified him, but he was raised from the dead. And that is our hope in the church. It's based on this resurrection from the dead.
1: చూడండి, మనము యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన మృతులలో నుండి లేచుటలో ప్రథమ ఫలంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి ఫస్ట్. ఆయన మృతులలో నుండి లేచుటలో ప్రథమ ఫలమై ఉన్నాడు. జరిగి భూ సంబంధంగా ఈ నాడులో అనేకులు కూడా ఆ దేవుళ్ళు ఉన్నారని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళెవరు కూడా భూమి మీదకి రాలేదు. వాళ్ళెవరు కూడా మనుషులకు బోధించలేదు. వాళ్ళెవరు కూడా మనుషుల కోసం చనిపోలేదు. వాళ్ళెవరు కూడా సమాధి చేయబడలేదు. వాళ్ళెవరు కూడా సమాధిలో నుండి అనగా మృతులలో నుండి తిరిగి లేచి కనపరుచుకున్నట్టుగా చూపడు కనిపించడం లేదు. అయితే ఇవన్నీ కూడా ఏ దేవుడు అని పిలువబడుతున్నటువంటి ఎవరు కూడా ఈనాడు భూమి మీద ఎవరు చేయలేదు. కానీ కేవలము క్రీస్తు మాత్రమే వచ్చాడు, బోధించాడు, నేర్పించాడు, సిలువలో చనిపోయాడు, శరీరాన్ని అప్పచెప్పాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థాన దినమున మొదటిగా లేచాడు. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే మనము కూడా ఆయన వలె తిరిగి లేస్తాము అనేటువంటి విషయంలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది ఆ నిరీక్షణ. ఓకే,
0: సో ఇన్ 1 Corinthians 15:20 ఇట్ కాల్స్ జీసస్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ దెమ్ దట్ స్లీప్. యు సీ, జీసస్ died and he was raised from the dead. He wasn't like Lazarus. Remember Lazarus, he raised Lazarus, but Lazarus died again. Jesus is the first fruits. He's the one that died never to die again.
1: చూడండి, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచటలో ప్రథమ ఫలమై ఉన్నాడు. నిజానికి యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు, ఇంక మళ్ళీ చావడు. కానీ లాజరు కూడా ఒకవేళ మృతులలో నుండి లేచాడు, అంటే మృతులలో నుండి అంటే ఆయన ప్రథమ ఫలంగా బ్రతకలేదు, అంటే ప్రథమ ఫలంగా పుట్టలేదు. ఆయన చనిపోయినటువంటి ఆ మరణాన్ని, ఆ చనిపోయినటువంటి ఆయన మళ్ళీ బ్రతికించాడు అంతేగాని అక్కడ పునరుత్థానుడయి నిత్యం ఆయన చనిపోకోకుండా ఉన్నట్లుగా ఏం లేడు లాజరు. లాజరు మళ్ళా శరీర సంబంధంగా మళ్ళీ చనిపోయాడు. ఆయన శరీరాన్ని కూలిపోయింది, ఆ శరీరం అంతా కూడా సమాధి చేయబడింది. కానీ యేసుక్రీస్తు మాత్రము చనిపోయాడు. చనిపోయినటువంటి ఆయన మృతులలో నుండి లేచి తనను తాను కనపరుచుకొని మళ్ళీ ఇంకెప్పుడు కూడా చనిపోకోకుండా పరలోకం చేరాడు. అది నిజమైనటువంటి పునరుత్థానం. దాని విషయమైనటువంటి నిరీక్షణ ఈనాడు మనకుంది.
0: So if Christ was raised from the dead according to the scripture, then we have the ability to be raised from the dead, and that will happen.
1: చూడండి, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు అని అంటే కేవలము ఆ ఆధారంగానే మనము కూడా ఏమవుతామో, మనకు కూడా మృతుల పునరుత్థానం ఉన్నది అనేటువంటి విషయము మనం నమ్మాలి.
0: Now, there's a lot of mystery and confusion. What's going to happen on the day of judgment?
1: చూడండి, పునరుత్థానము దినము తర్వాత తీర్పు దినమున ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలను గురించి మనం చదువుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి.
0: You know, there are some in the denominational world that teach this big long word called premillennialism, and that simply means that they think that Jesus is going to come back to earth, he's going to reign for 1,000 years and let everybody have a second chance, and then everybody goes to heaven. That's a false doctrine. It's a false doctrine.
1: చూడండి, మతశాఖల వాళ్ళు ఏమో బోధిస్తారంటే యేసుక్రీస్తు పునరుత్థానం దినమున వస్తాడు, వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి తర్వాత అందరినీ కూడా 1,000 సంవత్సరాలు ఏలుతాడు, అంటే 1,000 ఏళ్ళ పరిపాలన అనేటువంటి ఒకటి ఉంది, 1,000 సంవత్సరాల పరిపాలన అని. అందరు కూడా అది సబ్జెక్ట్ వేరే విషయము. 1,000 ఏళ్ళ పరిపాలన అనేటువంటిది ఒకటి వస్తుంది. వీళ్ళందరినీ కూడా చనిపోయినటువంటి వీళ్ళందరినీ కూడా అందరినీ మళ్ళీ తిరిగి లేపి వాళ్ళందరి ద్వారా 1,000 సంవత్సరాల పరిపాలన జరుగుతాడు, ఆ తర్వాత మళ్ళీ తీర్పు దినం జరుగుతుంది అని చెప్పి బోధిస్తుంటారు అబద్ధ బోధకులు. కానీ అలాంటివి ఏమి జరగవు. 1,000 ఏళ్ళ పరిపాలన ఇంకోటి ఇంకోటి ఏం లేదు. కేవలం క్రీస్తు పునరుత్థాన దినం తర్వాత తీర్పు అనేటువంటి జరుగుతుంది. అక్కడ అందరినీ కూడా జల్లడ పడతాడు యేసుక్రీస్తు.
0: So the Apostle Paul is very plain as to what's going to happen when Jesus comes back. So let's read 1 Thessalonians 4:16-17.
1: 4:16 ఈ పౌలు ఏమని బోధిస్తున్నాడో చూద్దాము. 16-17
2: ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము.
1: ఓకే.
0: All right, so notice very carefully the order of which this will happen. Now, you know, in a human mind, it understand and it's hard to see how this is going to happen, but the Apostle Paul tells us this is exactly what's going to happen on the day of judgment. So let's look at it in order.
1: చూడండి, భూ సంబంధమైనటువంటి చూపుతో మనం దీనిని చూసినప్పుడు మనకు అర్థమే కాదు ఇది. ఎందుకంటే పౌలు ఆత్మ సంబంధమైన చూపుతో దాన్ని మనకు అందరికి కూడా చూపిస్తూ ఉన్నాడు. అదంతా కూడా పునరుత్థాన దినమున ఏం జరగబోతుందో దాన్ని మనం ఆడవలసినటువంటి విషయం మనకు అవసరం.
0: So God is going to tell Jesus to come back to earth to claim his own, to claim the saints who have died in the church.
1: చూడండి, యేసుక్రీస్తుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి తిరిగి వెళ్ళి రెండవ రాకడలో నువ్వు వెళ్ళు, వాళ్ళని రెండవ రాకడగా నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి, అక్కడ సంఘంలో ఎవరైతే పరిశుద్ధంగా ఉండి జీవించి మరి చనిపోయారో వాళ్ళందరినీ తీసుకుని రా అంటున్నాడు.
0: We will hear a trumpet that will sound.
1: చూడండి, ఇక్కడ ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని భూర పరలోకంలో నుండి దిగి వస్తుందనే విషయం మనకు చెప్తుంది.
0: And then the archangel will come with a voice.
1: చూడండి, ఒక దేవుని దూత బూరతో శబ్దం చేస్తూ వస్తుందంట.
0: Coming down from heavens, and then the Lord Jesus is not going to step foot on earth. He's only going to appear in the clouds.
1: చూడండి, ఆయన క్రీస్తు మేఘముల మీద భూమి మీదకి దిగుతాడు అనేటువంటి విషయం చెప్తుంది. ఆయన అడుగు పెట్టడం లేదు ఇక్కడ, మేఘముల మీద ఆయన దిగుతూ వస్తాడు.
0: And then the Bible says very plainly in 1 Thessalonians 4:16 and 17 that the dead who died as baptized believers, the dead in Christ, will be raised first.
1: చూడండి, అక్కడ బైబిల్ చాలా చక్కగా విశదపరుస్తుంది, ఎవరైతే ప్రభునందు మృతులై ఉంటారో, అనగా సంఘంలో ఎవరైతే ఉండి చనిపోయి ఉంటారో, పరిశుద్ధంగా ఎవరైతే ఉండి చనిపోతారో వాళ్ళందరూ ఏమవుతారంట, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ పునరుత్థాన దినమున వాళ్ళు మొదటగా లేస్తారు. ఓకే.
0: You know, there's a lot of people that have a lot of different opinions about death. Should we be buried? Can we be cremated? Or other things. But those are things that God will solve. We don't have to worry about those particular issues. What about people who died at sea and drowned and sharks ate their bodies? You know, you can't really worry or be consumed about how people die, buried, cremation, whatever. It doesn't matter. God, who created the world, will have the ability to reassemble those bodies to join soul with a physical body.
1: చూడండి, చాలా మంది బాధపడుతుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే మరి అగ్నిలో చనిపోయిన అగ్నిలో కాలిపోయి బుడ్డైన వాళ్ళు ఎలాగా వస్తారు, నీళ్ళలో చనిపోయిన వాళ్ళు ఎలాగ వస్తారు, జలప్రాంతంలో మునిగిన వాళ్ళు ఎలా వస్తారు, లేదంటే మట్టిలో పూడ్చిన వాళ్ళు ఎలాగ వస్తారు, లేదంటే ఇంకొక రకంగా ఎలాగ ఎలాగో చనిపోయి ఉంటారు కదా, మరి వాళ్ళ శరీరాలన్నీ ఎలాగ వస్తాయి అని చాలా మంది ఆలోచన చేస్తూ తికమక అవుతూ ఉంటారు. దేవునికి ఉన్నటువంటి అధికారాన్ని ఫస్ట్ గుర్తించాలండి. దేవుడు ఎక్కడ నుండి అయినా సరే వాళ్ళ శరీరాలను తీసుకురాలేడా? వాళ్ళకు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి. ఆత్మలకు వాళ్ళ శరీరాలను ఎలాగైనా అతికించడా, ఎలాగైనా తీసుకుని వస్తారా లేదా? ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి శక్తిని మనం మర్చిపోకూడదు.
0: సో ది డెడ్ విల్ రైజ్ ఫస్ట్ అండ్ దెన్ దోస్ ఆఫ్ us who are still alive, the Bible says, according to the verse we just read, we will meet the Lord in the air.
1: చూడండి, మనము ఆయనను ఎదుర్కోవడానికి మనము వెళ్తాము అనేటువంటి విషయము.
0: And that's important, by the way, that verse, because I mentioned in the denominational world there are many that say that Jesus will reign for 1,000 years here on earth. But in 1 Thessalonians, it says we're going to meet Jesus in the air. It doesn't say we're going to meet him here on earth. So it would be impossible for him to establish an earthly kingdom when we're going to meet him in the air. It's

0: అందరు మెదులు కూడా పరిగెత్తుతూ ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన మేఘారూఢుడే ఆకాశంలో ఉంటాడు, మనం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం. అంతేగాని ఇక్కడ వేరే పరిపాలన ఎక్కడ వచ్చిందండి? ఎక్కడ రాలేదు. కాబట్టి ఆ బోధ కూడా అబద్ధమై ఉన్నది. ఓకే,
1: And so the Apostle Paul tells us one of the greatest hopes that we will ever have in the church, that once we meet the Lord in the air, we will be with him forever.
0: చూడండి, ఆ తర్వాత మనకు క్రీస్తుతో పాటు మనం నిరంతరము ఆయనతో పాటు ఉంటామనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని పౌలు మంచి వాక్యంతో మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: And that's not a guess, that's a precious promise that has been given to all who are faithful.
0: చూడండి, ఆ ఆజ్ఞ మనకు దేవుడి చేత సారీ ఆ వాగ్దానము మనకు దేవుడి చేత వాగ్దానం చేయబడి ఉన్నది. అది ఎప్పటికీ కూడా నశించిపోయేటువంటి వాగ్దానం కాదు, అది ఖచ్చితంగా జరగవలసినటువంటి వాగ్దానం. ఆ నిరీక్షణ మనకు నాడు సంఘంకు ఉంది.
1: So even if I don't understand what's going to happen after death, I can certainly understand what's going to happen at the judgment day.
0: చూడండి, మనకు ఒకవేళ పునరుత్నం మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు, కానీ తీర్పు దినం ఏం జరుగుతుందో మనకు తెలియబడుతుంది ఇక్కడ. అంటే నువ్వు చచ్చిపోయినాక నీకేం జరుగుతుందో తెలియదు, కానీ తీర్పు దినమున ఏం అందరికి ఏం జరుగుతుందో అక్కడ మన అందరికి కూడా ఏం జరగబోతుందో అది చూపిస్తున్నాడు దేవుడు. ఓకే,
1: All right, now that's going to bring us to point number five. Point number five.
0: Today we'll close, brother.
1: You want to close and do the next two next week?
0: Yes.
1: Okay, sure. We've spent a lot of time here, I guess. Okay. Well, I think this has been a great study. I hope that everyone has gotten something out of it.
0: చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మీరు అందరూ కూడా ఉదారంగా వింటున్నారు, కానీ చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే మనము 7:30 నుంచి మనం కూర్చొని ఉన్నాం, కానీ 8 దాకా కూడా ఎవరు రాలేదు. ఆ టైం అంతా మిస్ అయిపోయినాం. నిజమైనటువంటి అవసరమైనటువంటి అంశం ఇదంతా కూడా. ఓకే,
1: All right, so are there any questions before we close? And we'll stop here and pick up with point number five next week. But any questions or comments about the things we've talked about?
0: రేపు వారంలో 5వ పాయింట్ 6వ పాయింట్ రేపు వారం బోధించబడుతుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ రెండు ఈ 4 పాయింట్లలో? నెక్స్ట్ ట్యూస్డే వెన్స్డే.
1: What did we decide? Yeah, I have to go to visit family on Tuesday. So what did we decide?
0: రేపు మంగళ రేపు సోమవారం రేపు మంగళవారం బ్రదరు వేరే కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తూ ఉన్నాడంట. మనము మంగళవారం పెట్టుకుందామా లేదంటే సారీ సోమవారం పెట్టుకుందామా బుధవారం పెట్టుకుందామా అని అడుగుతున్నాడు బ్రదర్. మీరు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా?
1: I think we decided Wednesday.
0: మనం బుధవారం అని డిసైడ్ అయ్యాడు అంటున్నాడు బ్రదర్. మీరేమంటారు?
2: బుధవారం కానీ చెప్తా.
0: ఓకే, వెన్స్డే.
1: Wednesday, okay. So Wednesday it is. So we will see everybody.
3: బుధవారం అయితే నా క్లాస్ ఉంటాం బ్రదర్.
0: బుధవారం సమ్ ఆబ్జెక్షన్ బ్రదర్ దే. వెన్స్డే దే హావ్ క్లాస్.
1: యా,
3: మండే బెటర్.
0: ఇట్ ఈస్ బెటర్ టు కండక్ట్ మండే.
1: ఓకే,
2: మండే ఇస్ ఓకే.
0: ఓకే నా బ్రదర్. బ్రదర్ మీకు మండే ఓకేనా?
2: ఓకే ఓకే నా.
0: ఓకే, మండే ఇస్ బెటర్ టు కండక్ట్ బ్రదర్.
1: Okay,
0: we have also time to listen because Monday, every Monday we have special Bible class in here, church, here in home.
1: Yeah.
0: So that time we are gathered, we will gather with many people.
1: Yeah. So are you saying it's better for that time or it will conflict with your study? It will conflict with your study Monday or no?
0: Monday is good, brother. Monday is fine, brother.
1: Okay. All right.
0: మీకు సోమవారం ఓకే కదండి? మీకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు లైవ్ లో ఉన్న మీకు కూడా సోమవారం ఓకే కదా? సోమవారం రోజు మనం ఎలాగో తరగతి పెట్టుకుంటాం కదా, ఆ రోజే వచ్చిన వాళ్ళ కంటే ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ 2 పాయింట్స్ తో ఈ సంఘం గురించి బోధ అంతా కూడా అయిపోద్ది. నెక్స్ట్ వారం నుండి ఏం చెప్తారంటే వేరే అంశం. నెక్స్ట్ వీక్ అనదర్ సబ్జెక్ట్ వాట్ బ్రదర్?
1: I'm sorry?
0: After the church, what will you teach us?
1: Let's see.

0: Coming up after that is going to be, we're going to talk about, I've got it here somewhere, a series called Christian Living. Christian Living. So we're going to talk about speech, how we talk, what we should say in front of the world, marriage, the home, work, money, and giving.
1: చూడండి, ఈ రెండు అంశాలను మనం పూర్తి చేసుకున్నట్లయితే, అంటే ఈ సంఘం గురించినటువంటి అంశం రేపు వారంతా పూర్తి అవుతుంది. బేసిక్ గా ఈ రోజు అయిపోవాల్సింది, మనం లేట్ గా వచ్చాం కాబట్టి, లేట్ అయిపోయింది కాబట్టి రెండు టూ పాయింట్స్ మనం మిస్ అయిపోయాం. సో నెక్స్ట్ వీక్ నుండి మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ వీక్ ఈ రెండు టూ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేటువంటి మంగళవారం నుండి క్రైస్తవుని యొక్క జీవితం గురించి మనం చూసుకుందాం. అంటే ఎలాగ జీవించాలి, పెళ్లిలో ఎలాగ ఉండాలి, బోధించే విషయంలో ఎలాగ ఉండాలి, మాట్లాడే పద్ధతులు ఎలాగా ఉండాలి, నడవడికలు ఎలాగా ఉండాలి అని, క్రైస్తవుని యొక్క లక్షణాలు ఎలాగ ఉండాలనేటువంటి విషయం గురించి ఒక సిరీస్ లాగా మనం కొనసాగించుకుందాం. ఓకే,
0: సో వి విల్ హావ్ టాక్డ్ అబౌట్
1: కోసం సమయం ఇస్తారంటాం. ఓకే,
0: సో ఇన్ దిస్ సిరీస్ వి విల్ హావ్ టాక్డ్ అబౌట్ the big picture, and now we're getting to the small picture of how we should live each and every day as a Christian.
1: చూడండి, రేపు సోమవారం నుండి, రేపు అంటే నెక్స్ట్ తర్వాత వచ్చే మంగళవారం నుండి క్రైస్తవ జీవితం గురించి బోధించుతూ మనం మంచి మంచి మంచి మంచి వాక్యాలను మనం వినబోతున్నాం. ఓకే బ్రదర్,
0: ఓకే, ఆల్ రైట్, లెట్స్ క్లోజ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్.
1: ఓకే, ప్రార్థన ద్వారా ఈ యొక్క కోరికను మనము ఈ తరగతిని మనం ముగించుకుందాము. బ్రదర్ రమణ బ్రదర్ సారీ ప్రార్థన చేస్తున్నా చివరి ప్రార్థన.
2: ఓకే
1: ఓకే బ్రదర్,
2: లెట్ అస్ ప్రే. పరమందున మా తండ్రి, ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి సహోదరుల ద్వారా మాకు అవకాశం అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులు ఎంతో కష్టపడి నాయన మాకు మీ యొక్క గ్రంథంలోని విషయాలను తెలియజేస్తుండగా, ఈ యొక్క ఆన్లైన్ క్లాస్కి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విదేశీ సహోదరులకి మంచి జ్ఞానం ఇచ్చి ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి సహోదరులకు కూడా సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మేమందరం ఇటు సహవాసం కలిగి ఆయన ముందుకు వెళ్తుండగా ఎటువంటి ఆటంకంలో లేకున్నట్టుగా సహాయం దయచేయమని, ఈ రాత్రికాల సమయంలో మీ పడకలు విశ్రమించుకోగా సుఖడతను అనుగ్రహించి రేపటి దినాన్ని చూడగలిగినట్లుగా మాకు అవకాశం అనుగ్రహించినట్లయితే మిమ్మల్ని స్తుతించేవారుగా ఉండగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మరలా వచ్చే మండే క్లాసులు మేమందరం ఎలాగనో కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని సహోదరుల ద్వారా వినడానికి సహాయం దయచేస్తారని నమ్ముచు మా ప్రభును మా రక్షకుని ఆయన క్రీస్తు ప్రభువు శ్రేష్ఠనామని ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
1: Amen.
3: Amen.
1: Amen.
0: All right. Thank you, everyone, and thank you for attending today.
1: Okay. Vandanalu. Vandanalu, brother.
2: Andariki vandanalu andi.